దాయిల పురుని భోవునా ఏ రాతిసా ఒక జీవాల లగల చక్క హోయిల తుజి దైనా దొరే బత్తి దొరి తరిబి మనత కైతరి హైనా హైనా.